0: श्रोताओं, इसी के साथ अब चित्रलोक कार्यक्रम का समय अब यहीं पर समाप्त होता है। आकाशवाणी का ये श्री विजयपुरम केंद्र है। श्रोताओं, इस समय दोपहर के 12 बजे हैं। लीजिए सुनिए तेलुगु कार्यक्रम।
1: మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహర్ట్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం.

నేటి అమృతవర్షిని తెలుగు ప్రసారాన్ని మీ ముందుకు తెస్తున్నవారు ఆర్ ధ్రువకుమార్. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం శుక్లపక్షం ఏకాదశి మే నెల 27వ తేదీ ఈరోజు బుధవారం.

0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవలసిన విషయాలు మరియు కొన్ని చలనచిత్ర గీతాలను విందాము. నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమేన వేల్పు మోహరమున తా నిక్కిన బారని గుర్రము గ్రొక్కున విడవంగ వలయు గదరా సుమతి. భావము అవసరమునకు పనికిరాని చుట్టమును నమస్కరించి వేడినను కోరిక నెరవేర్చని భగవంతుని యుద్ధ సమయమున ఎక్కినప్పుడు ముందుకు పరుగు తీయని గుర్రమును వెంటనే విడిచిపెట్టవలయను. శ్రోతలు, మనం ఇంతవరకు సుమతి శతకం నుండి పద్యము మరియు దాని భావం విన్నాము. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతరద్వీప నౌకల సేవా వివరాలను విందాము. ఎంవి బారటాంగ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి సహిద్ ద్వీప్కి వెళుతుంది. మరలా అదే రోజు ఉదయం 8:30 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అదే రోజు ఉదయం 8:45 అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి నార్త్ పాసేజ్ రేపు ఉదయం 11:00 బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి హట్బే రేపు మధ్యాహ్నం 2:30 బయలుదేరి సహిద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి మధ్యాహ్నం 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమూర్త రేపు సాయంత్రం 5:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల తరువాత రోజు అనగా 29/5/2026 ఉదయం 5:30 బయలుదేరి వయా సహిద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మనం ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర్దీప నౌకల సేవా వివరాలను విన్నాము.
1: బీడీ సిగరెట్ కా ధువా ధూమ్రపాన్ నా కర్నే వాలోం కే లియే భీ హానికారక హై. యే గలే సే అందర్ జాకే నా సిర్ఫ్ ఫేఫడోం కో నుక్సాన్ పహుంచాతా హై బల్కి కుచ్ హీ మినటో మే ఖూన్ కో గాణా కర్కే దిల్ తక్ జానే వాలీ ముఖ్య నసో కో నష్ట కర్ దేతా హై. ఇస్సే దిల్ మే ఖూన్ సంచార్ కమ్ హోనే లగతా హై,

0: से दिल का दौरा पड़ सकता है। पैसिव स्मोकिंग जानलेवा है, इसे नकारें। तंबाकू आज ही छोड़ें। सहायता के लिए 1800-11-2356 पे कॉल करें।
1: శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా మహిళలకు ఆరోగ్య చిట్కాలను వినండి. మహిళల ఆరోగ్యం అనేది పోషణ, క్రమమైన నివారణ, సంరక్షణ మరియు మానసిక శ్రేయస్సు పట్ల చురుకైన విధానంపై ఆధారపడి ఉంటుంది. పోషకాలు అధికంగా ఉండే సంపూర్ణ ఆహారాలు తినడం, 7-9 గంటల నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, చిన్న స్థిరమైన రోజువారీ అలవాట్లు మీ దీర్ఘకాలిక జీవశక్తిలో గొప్ప మార్పును తీసుకువస్తాయి. మహిళలకు ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు తినడం ద్వారా కాల్షియం, విటమిన్ డి తగినంతగా అందేలా చూసుకోండి. లేదా సప్లిమెంట్ల గురించి మీ వైద్యుడితో మాట్లాడండి. శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచడానికి మరియు జీర్ణక్రియకు సహాయపడటానికి మీ భోజనంలో కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్లు మరియు పీచు పదార్థం అధికంగా ఉండే సంపూర్ణ ఆహారాలను చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషముల పాటు మితమైన శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకోండి. వయసు పెరిగే కొద్దీ ఎముకలు మరియు కండరాలను కాపాడుకోవడానికి రిసెప్షన్స్ మరియు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ముఖ్యమైనది. మీ శరీరం కోలుకోవడానికి, హార్మోన్లను నియంత్రించడానికి 7-9 గంటల నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి. నివారణ సంరక్షణ, సాధారణ నివారణ తనిఖీలు అత్యవసరం. సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించడానికి వార్షిక శారీరక పరీక్షలు, స్త్రీ జననేంద్రియ పరీక్షలు, రొమ్ము పరీక్షలు మరియు అవసరమైన రక్త పరీక్షలకు క్రమం తప్పకుండా చేయించుకోండి. మీ శరీరం యొక్క ప్రాథమిక స్థితిని అర్థం చేసుకోవడానికి మీ ఋతుచక్రాలను ట్రాక్ చేయండి. మీకు తీవ్రమైన పిఎంఎస్ లేదా క్రమరహిత పీరియడ్స్ కనిపిస్తే గైనకాలజిస్టును సంప్రదించండి లేదా మేయో క్లినిక్ ఉమెన్స్ హెల్త్లో సమాచారాన్ని పరిశీలించండి. దీర్ఘకాలిక ఒత్తిడి హార్మోను ఋతుక్రమ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. డైరీ రాయడం, లోతైన శ్వాస తీసుకోవడం లేదా ప్రకృతిలో సమయం గడపడం వంటి సులభమైన విశ్రాంతి పద్ధతులను మీ రోజువారీ జీవితంలో భాగం చేసుకోండి. ఇలా చేయడం వలన మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా సైనికుడు చిత్రం నుంచి ఆడా పిల్ల అగ్గి పుల్ల అనే పాటకు హరిచరణ్ చిత్ర గారు గాత్రం అందించారు. సంగీతం హరీష్ జయరాజ్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

0: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా నేడు కందుకూరి వీరేశలింగం గారి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను వినండి.
1: కందుకూరి వీరేశలింగం ఒక సంఘ సంస్కర్త మరియు రచయిత. ఆయనను ఆంధ్ర సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ పితామహుడుగా పరిగణిస్తారు. వీరేశలింగం గారు అభినవాంధ్రకు ఆద్య బ్రహ్మ, ఆధునిక కవులకు పూజనీయుడు. వీరేశలింగం ఆధునిక యుగ ప్రభాతమునకు వేగుచుక్క అని విమర్శకులచే ప్రశంసలందుకున్నారు. తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యం ప్రతిబింబించుటకు వీరేశలింగం గారే ఆద్యులు. ఆంధ్రదేశమునకు సాంఘికముగా సాహిత్యముగా వినూతన జాగృతిని కలిగించిన ప్రప్రథమ వైతాళికులు వీరేశలింగం. ఆధునికంగా తెలుగులో విభిన్న కావ్య ప్రక్రియలను అనగా వచన సాహితీ ప్రక్రియలైన నవల, ప్రహసనం, వ్యాసం, జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర మొదలైన వానికి శ్రీకారం చుట్టిన ఘనత వీరేశలింగం గారికే దక్కింది. వీరేశలింగం నవ్య సాహిత్య ప్రక్రియలన్నింటికీ చక్కని స్థితిని, ప్రాచుర్యమును కల్పించారు. 1872-73 నుండి

వీరేశలింగం సంఘ సంస్కర్తగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరేశలింగం సంఘములో లోపాలను ఎత్తి చూపడానికి 1874లో వివేకవర్ధిని పత్రికను స్థాపించారు. స్త్రీ విద్యా వ్యాప్తికి విశేష కృషి చేయడమే గాక పిఠాపురం రాజావారి సహకారం చేత ధవళేశ్వరమున 1874లో ఒక బాలికా పాఠశాలను, రాజమండ్రిలో స్త్రీల కళాశాలను స్థాపించారు. ఈయన ప్రార్థనా సమాజం, హితకారిణి సమాజం, వితంతు వివాహ సంఘం స్థాపించారు. క్రీస్తు శకం 1881 డిసెంబర్ 11వ తేదీన సీతమ్మ, శ్రీరాములు అన్న దంపతులకు వీరేశలింగం తన స్వగృహంలోనే తొలి వితంతు వివాహం జరిపించారు. ఈయన గారు రాజశేఖర చరిత్రనే తొలి తెలి తెలుగు సమగ్ర నవల, దీనికే వివేక చంద్రిక అని మరో పేరు కలదు. రాజశేఖర చరిత్రను పార్ష్యూన్ వీల్స్ అన్న పేరుతో ఆంగ్లంలో అనువదించారు. వీరేశలింగం రాసిన ఆంధ్ర కవుల చరిత్ర ఆయన పరిశోధనా శక్తికి చక్కని నిదర్శనం. ప్రహాసనాలైన బ్రహ్మ వివాహం, పెద్దయ్య గారి పెళ్లిగా వ్యవహార ధర్మ బోధిని, ప్లేడరు నాటకంగా ప్రసిద్ధి పొందాయి. వీరేశలింగం గారు బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు, విగ్రహారాధనము, ఏకేశ్వరోపాసనము మున్నగు వాణి కోసం నిరంతరం శ్రమించారు. స్త్రీల కోసం, బాలబాలికల కోసం నీతి బోధ ప్రధానంగా నీతి కథామంజరిని చిత్రపటాలతో 2 భాగాలుగా ప్రచురించారు. ఈయన బిరుదులు గద్య తిక్కన, గద్య బ్రహ్మ, రావు బహదూర్, దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు, విభిన్న కవితా ప్రక్రియల పితామహుడు, నవయుగ వైతాళికుడు. వీరేశలింగం 71 సంవత్సరాల వయసులో 27 మే 1919న మరణించారు. విశాఖపట్టణంలోని బీచ్ రోడ్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన జ్ఞాపకార్థం భారతీయ తపాలా సంస్థ 1974లో 25 పైసల తపాలా బిల్లును జారీ చేసింది. శ్రోతలు, మీరు ఇంతవరకు కందుకూరి వీరేశలింగం యొక్క జీవిత విశేషాలను తెలుసుకున్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా దొంగ రాముడు అండ్ పార్టీ అనే చిత్రం నుండి ఏదో ఏదో తీయని రాగం అనే పాటకు ఎస్పి బాలు, సునీత గారు గాత్రం అందించారు. సంగీతం చక్రి. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా ఖడ్గం చిత్రం నుంచి నువ్వు నువ్వు అనే పాటకు సుమంగళి గారు గాత్రం అందించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు. శ్రోతలు, చివరగా మీరు ఈ పాటను వినండి.

ప్రకృతి ఎసిగిన పెన్నిధి, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు మీ ఆర్ ధ్రువకుమార్ సెలవు. నమస్కారం.